0: జాతికలు ఉతరాయి మండలే. ఈయే అలుత్త టికెట్గా దినం మెద్దని ఆయుబో టికెట్ ఈ దవస దినం మెద్ద కట్టిగా దన్నోది దన్నినే హరి ఆయుబోలు ఉతరాయి కీలకి అన్ని లంకావి విశేషం సౌఖ్య శేస్ట్రీట్ నీ లుకు దాయకత్వ దిన లొతరయ్యాక్ ఇదొకట రూపాయల హతలియాక్ వీదం కన్న కూడా ఏకింగ్ లంకావి సౌఖ్య శేస్ట్రీట్ లుకు
1: దాయకత్వ్యాక్ లబా దిన్న పులువా రూపాయల హతలి
0: సాయన దయక్ కరన్న పులువా కమక్ తీనో ఆయుబో అంకటిక కీల మదక్ కరన్న మే పడం గన్న కే అక్షరే అంకాట అంక హాయ అంక పహాంక బిందువ తమై జాక్ రాయ్ ప్రతిపలే బౌడ పత్తుని ఎవగే మ ఇట పాస్ మదక్ కన శుభ దవసక్ లతురాయ వృషిక లగ్న అంక నవయ పహలవ విసిపహ జాయ్ లతురాయ ఎల్ అక్షరే అంక బిందు అంక హాయ అంక ఆట అంక పహ అద సంపత అంక బిందు అంక హాయ అంక ఎక్క అంక బిందు అంక హాయ అంక దిక అంక ఎక్క అంక బిందు అంక హాయ బి అక్షరే హదహల లతురాయ వృషభ లగ్న అంక దిక దొలహ విసిహతర పనస్ నవయ ධන නිධානයේ යු අක්ෂරය අංක 19 අංක 37 අංක 62 සහ අංක 74 මෙගා පවර් ගත්තනම් ජී අක්ෂරයත් එක්ක අංක 3 ප්‍රසාද අංකය ජයග්‍රහණ අංක 2 34 36 සහ 69 ඒ වගේම ගොවිසෙත ඒ අක්ෂරයත් එක්ක අංක 16 අංක 45 අංක 62 සහ අංක 76 මහජන සම්පත ගත්තනම් බී අක්ෂරය අංක 0 අංක 5 අංක 2 අංක 1 අංක 0 සහ අංක 6 ජයග්‍රහණ ප්‍රතිඵලයේ බවට පත් වුණා එදත් ආයිබෝ ලොතරය වැඩි වැඩින් මිලදී ගන්න ජාතික ලොතරැයි මණ්ඩලයෙන්.
1: ජාතික ලොතරැයි මණ්ඩලය කියලා කියන්නේ මේ වගේ සමාජ සත්කාර ප්‍රජා සත්කාර රැසක් සිදු කරන්න මූලික වෙච්ච තැනක්. ඉතින් අපි ඔයාලට හැමදාමත් වගේ මතක් කරන රුපියල් 40ක් වේදන් කරලා ඒ සමාජ සත්කාර ප්‍රජා සත්කාර වෙනුවෙන් දායකත්වයක් ලබා දෙන්න කියලා.
0: 7 විනාඩි 23යි.
2: වෙලාව ඔබ වෙත ගෙන ආවේ.
3: සුබ දවසක්
4: අලුත් වෙලා.
3: පහසු වෙලා.
4: තැන්කි
3: වැඩි වෙලා.
2: දවස සුබයි සිහින දිනයි. සුබ දවසක්. ජාතික ලොතරැයි මණ්ඩලය.